0: अभी आप सुन रहे थे लोकगीत, ये आकाशवाणी बरेली 100.4 FM पर, और कुछ ही पलों में आप सुनेंगे विविध भारती प्रसारण सेवा के कार्यक्रम, जिन्हें रिले किया जाएगा आकाशवाणी के मुंबई केंद्र से।
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి భరోసా యాత్ర రెండవ రోజు కొనసాగుతోంది. ఈ ఉదయం భూపాలపల్లిలోని KTK 8 గనికి వెళ్లిన కేంద్ర మంత్రి కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. కిషన్ రెడ్డి వెంట బీజేపీ రాష్ట్ర అధ్యకులు రామచంద్రరావుతో సహా పలువురు నాయకులు ఉన్నారు. కాగా కొద్దిసేపట్లో సింగరేణి భరోసా యాత్ర తాడిచెర్ల చేరుకోనుంది. సింగరేణికి కేటాయించిన తాడిచెర్ల 2 గనిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలిస్తారు. ఎల్ నినో ప్రభావం దృష్ట్యా ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనేలా, రైతులు నష్టపోకుండా ఆదుకునేలా ముందస్తు కార్యాచరణతో రాష్ట ప్రభుత్వం సన్నద్దమైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 3 దశల అత్యవసర ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించామని, మొదటి దశ బుధవారం ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం వివక్ష లేకుండా నిధులు మంజూరు చేస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. సోమవారం ప్రజాభవన్లో జరిగిన ఎంపీల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం నిధులు ఇస్తున్నా బీజేపీ ఎంపీలు తీసుకురావడం లేదంటూ విమర్శలు చేయడం సరికాదన్నారు. రేషన్ కార్డులున్న అర్హులందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం వర్తించేలా చూడాలని రాష్ట ప్రభుత్వానికి సూచించారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన వయవందన ఆరోగ్య పథకాన్ని వారికి అందజేయాలన్నారు. గోదావరి బనకచెర్ల, గోదావరి నల్లమల సాగర్పై బీఆర్ఎస్ మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉందని, తమ పార్టీ నిలదీయడంతోనే ప్రభుత్వం పాత తేదీలతో లేఖలు రాసిందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. సుప్రీంకోర్టులో తాజాగా గోదావరి నల్లమల సాగర్పై తీర్పు వచ్చిందని, వ్యాజ్యం సరిగా ఫైల్ చేయలేదని, రాష్ట ప్రభుత్వానికి న్యాయస్థానం ముట్టికాయలు వేసిందని హరీష్ రావు పేర్కొన్నారు. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. నిన్న రాత్రి న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ భారతదేశ శాంతి విజన్ను ఆవిష్కరించారు. 3 మ్యాచ్ల పురుషుల వన్డే సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా వేటూరి రచనకు కెఎం రాధాకృష్ణన్ సంగీతం అందించగా గాయత్రి ఆలపిస్తున్న గీతం చిత్రం గోదావరి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ వారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు అందిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085252, 2324085853, మరొక నెంబర్ 29550923 నెంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఎస్ఐఆర్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ

కార్యక్రమంలో ఇప్పుడు అల్లుడు గారి చిత్రం కోసం కేజేఎస్ దాస్ చిత్రాలపిస్తున్న గీతం విందాం. గురుశరణ్ రచన, కెవి మాదేవన్ సంగీత సారథ్యం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో సిరివెన్నెల రచనకు రాజేష్ ఉషాలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం నీ స్నేహం.

0: గారే గారే
1: జర పడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: గారే గారే
1: సూరకి దరది సూర ఇన్నాయో
2: ఎక్క చతుర నార అమ చోడగలది ఎక్క చతుర
3: నార అమ పక్కడక రక గజే మన కే ద్వార అదే చతుర నార.